0: కార్యక్రమాన్ని ఎలా కంక్లూడ్ చేస్తాం.
1: ఎగ్జాక్ట్లీ,
0: చాలా మంచి మెలోడియస్ సాంగ్. అండ్ ఆ పాట పాడేది జీన్స్ శ్రీనివాస్ అండి. మన జీన్స్ సినిమాలో జీన్స్ ఆ పాట పాడాడు చూడండి. సో అతను మన తెలుగు తేజం గోపికా పూర్ణిమ గారు పాడారు ఈ పాట. చాలా చాలా మెలోడియస్ సాంగ్. అండ్ మనం వినేద్దాం ఇప్పుడు ఆ పాట. ఓకేనా?
1: తప్పకుండా.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ అండి. బై.
0: ఎస్, బొమ్మరిల్లు సినిమా పాట వినిపించకుండా ఐ కెనాట్ కంక్లూడ్ డిఎస్పీస్ రెట్రో అండి. లెట్స్ లిజన్ టు ది సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్నపూర్ణ గారు అండ్ హరిత గారు కాల్ చేశారు, ఆయన ఆన్సర్ ఇచ్చారు. అండ్ డిఎస్పీకి నేషనల్ అవార్డు వచ్చిన సినిమా పేరు ఏంటిది అనే దానికి కూడా అన్నపూర్ణ గారు సరైన ఆన్సర్ ఇచ్చేశారు. లెట్స్ లిజన్ టు దిస్ రెట్రో.

జెనీలియా డిసౌజా నటించిన బొమ్మరిల్లు సినిమా నుంచి మనం విన్న ఆ పాట. బొమ్మరిల్లు భాస్కర్ గారు తన తర్వాత ఎన్ని సినిమాలు తీశారు, వారు తీసిన ఒక హిట్ సినిమా పేరేదన్నా ఉంటే నాకు గుర్తు చేయండి. నాకైతే

టాప్ ఆఫ్ ద హెడ్ పెద్దగా గుర్తు రావట్లేదు, బట్ బొమ్మరిలు తర్వాత భాస్కర్ గారు ఈ సినిమాతోటే వారి పేరు రీడిజైన్ చేశారు కాబట్టి నాకు ఆ థాట్ వచ్చింది. వారు తీసిన తర్వాత హిట్ సినిమా మీకు ఎవరికన్నా ఏదన్నా ఉందా, దాంట్లో నుంచి ఏదన్నా పాట కావాలన్నా స్టూడియో కాల్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. నేను ఇంకా ఒకటి రెండు పాటల వరకు డిఎస్పీ గారు రెట్రోలో ఉంటాను, దాని తర్వాత నేను డిజైన్ చేసుకొచ్చిన థీమ్ లోకి వెళ్ళిపోతా. అండ్ ఇంకొక పాటకు సంబంధించి ప్రీలుడ్ అందిస్తా యాజ్ యూజువల్ గా. ఇది ఇటీవల మధ్య కాలంలో మన ఎలా చెప్పాలి, హీరోయిన్ పేరు చెప్తే మీకు సినిమా గుర్తొచ్చేస్తుంది, సినిమా పేరు చెప్తే హీరోయిన్ పేరు గుర్తొచ్చేస్తుంది. సరే మీరే ఆలోచించి ఈ సినిమా ఎవరు, ఆ హీరోయిన్ ఏంటి, ఈ పాట ఏంటి, కాల్ చేయండి 9726361966. ఎనీ ఆన్సర్ ఈస్ గుడ్ ఎనఫ్, ఎనీ ఆన్సర్ ఈస్ ఎ రైట్ ఆన్సర్.

0: చాలా చాలా సులువైన ప్రశ్న. ప్రతిరోజు దరిదాపుగా మనందరం మన ప్లేలిస్ట్ లో నుంచి, రేడియో ప్లేలిస్ట్ లో నుంచి వస్తున్న పాట. ఐ థింక్ మనకు ఒక కాలర్ కాల్ చేశారు, వారిని మళ్ళీ ఆన్ ఎయిర్ తీసుకుందాము. నమస్కారం. హలో అండి, చెప్పండి. చెప్పండి హరిత గారు. వావ్, సూపర్ సినిమా పేరు కరెక్టే.
1: ఎస్,
0: అది కూడా కరెక్టే. పాట పాట ఫస్ట్ లైన్ ఏమొస్తుంది? కరెక్ట్, 100% 100 out of 100. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, రేడియో సురభి మీ పేరు?
2: హలో.
0: హలో అండి, గుడ్ ఈవినింగ్, మీ పేరండి?
2: గుడ్ ఈవినింగ్, భావన అండి.
0: భావన గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మెలిసా.
0: ఆస్టిన్, హ్యూస్టన్, మెలిసా. మెలిసా, ఓకే. ఆల్ రైట్, చెప్పండి. రైట్ ఆన్సర్. ఫస్ట్ లైన్ ఆఫ్ దిస్ సాంగ్ ఒక్కసారి అలా అనండి మీరు. ఎస్ అండి, అబ్సల్యూట్లీ రైట్. అండ్ ఇటీవల మధ్య కాలంలో మన విజయ్ గారు గెలిచారు కదా, వారి గెలుపులో కీలక పాత్ర భూమిక వహించారు త్రిష గారు.
2: హలో.
0: హలో, రైట్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ అండి భవాని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ కీప్ లిజనింగ్. అండ్ యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆల్ రైట్, సరైన ఆన్సర్ వచ్చేసింది. అండ్ ఈ పాటకి కొరియోగ్రాఫ్ చేసింది నన్ అదర్ దాన్ ప్రభుదేవ గారు. లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ అండ్ వీ విల్ గో ఇన్ టు ఎ కమర్షియల్ బ్రేక్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

0: చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీ లో ఓజీ, క్వాంటిటీ లో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Griha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
6: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit Babaji Caterers.
7: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నది రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఇటీవల మధ్యకాలంలో నేను HD సిగ్నల్స్ యూనో నా కార్ లో పనిచేస్తున్నాయా లేదా, అంటే ఎలా ఉంటుంది, ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అనేది ఒక చిన్న యూనో టెస్ట్ డ్రైవ్ ద్వారా ఒక 60-70 మైల్స్ వెళ్లానండి. ఇట్ వాజ్ లైక్ వండర్ఫుల్, బ్యూటిఫుల్. అసలు ఎక్కడ కూడా బ్రేక్ లేదు, బ్రేకేజ్ లేదు, ఏదీ లేదు. అలా అలా అలా రేడియో సురభి పాటలు వినుకుంటూ చిన్న, అఫ్ కోర్స్ పని మీదనే వెళ్తాం అనుకోండి, బట్ వచ్చేటప్పుడు ఇన్ ద రిటర్న్ అండ్ ఆన్ ద గో కంప్లీట్లీ HD సిగ్నల్ ఎలా ఉంది ఏంటి అనేది అప్పుడప్పుడు మేము జట్టు సభ్యులం మేము కూడా టెస్ట్ చేస్తుంటాం అనమాట. అబ్సల్యూట్లీ నో ఇష్యూస్. సో ఇఫ్ యూ హ్యావ్ HD అండ్ స్టిల్ నాట్ ట్యూన్డ్ ఇన్, మీరు ఇంకా యాప్ ద్వారానే వింటుంటే HD ట్యూన్ చేసుకోండి. 107.9 FM HD3లో రేడియో సురభి కార్యక్రమాలు వినొచ్చు. ఆల్ రైట్, సో DSP రెట్రో సాంగ్స్ మనం ఇప్పటిదాకా విన్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ అరగంట 45 మినిట్స్ పాటు కొన్ని హాస్య సన్నివేశాలు వినిపిస్తా. ఇవి కూడా మనకి రెట్రోనే, మనం అంతా రెట్రో డ్రైవ్ లోనే ఉందాం ఈ రోజు వరకు. అండ్ రెట్రో సినిమా నుంచి ఒక హాస్య సన్నివేశం వినిపిస్తా. ఈ సినిమాలో నటించిన మాస్టర్ పేరు మీకు ఎవరికైనా తెలుసా, లేదంటే ఈ సినిమా పేరు ఏది తెలిసినా సరే స్టూడియోకి కాల్ చేయండి. 972-636-1966. లెట్ మీ ప్లే దిస్ హాస్య సన్నివేశం అండ్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే కాల్ చేసి చెప్పండి. లెట్స్ లిజన్ టు దిస్ ఫస్ట్. చాలా చాలా బాగుంటుంది, మంచి కామెడీ ఉంటుంది.
8: నా మీదే రాకెట్స్ చేస్తారా? రాస్కెల్స్, ఉండండి, ఇప్పుడు మీ మీద నేను మిసైల్స్ వేస్తాను. ఐ మీన్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మార్క్స్ పేపర్స్.
9: ఏంటండి దుమ్ము, మామిడికి అసలు డస్ట్ ఎలర్జీ?
8: ఇది మీ బుర్రలకు పెట్టిన దుమ్మురా? ఎరా, 1 కిలో క్వశ్చన్ పేపర్ ఇస్తే 100 గ్రాముల ఆన్సర్ పేపర్ రాసి ఇచ్చారు. ఇప్పుడు తెలిసిపోతుందిరా మీ ఒక్కొక్కళ్ళ హిస్టరీ. ముందుగా యాజ్ యూజువల్ లేడీస్ ఫస్ట్. జానకి ఎప్పట్లాగే క్లాస్ లో నీదే ఫస్ట్ ర్యాంక్ 192.
9: మిగతా 8 మార్కులు ఏమని అమ్మా?
10: కాకెత్తుకెళ్ళింది.
9: మీరు రాముని ఎత్తుకెళ్ళింది అనుకున్నా.
8: సుశీల, సుశీ, అరే శివ నీ ప్లాంటర్ రా. 119 మార్కులు.
11: సుశీ వయసు 19, మార్కులు 19.
8: ఏమ్మా, ఎప్పుడు నీకు 20 మార్కులు వస్తాయే, ఈసారి ఎంతమ్మా 1 మార్కు తగ్గింది?
10: కరెక్ట్ గా ఎగ్జామ్ రోజున మా అమ్మ బట్టలు తిరిగి వెళ్ళమంది మాస్టారు.
8: ఏ, మీ నాన్న ఊళ్ళో లేడా?
10: లేరు, క్యాంప్కి వెళ్ళారు.
8: అలా చెప్పు మరి, ఇదిగో
12: బట్టలు తిగే వీరనాలి.
8: ఇంకోపా టైమింగ్ అండి. నెక్స్ట్ సున్నాల సరస్వతి, వందకి సున్నా, ఇంటి పేరు నిలబెట్టావు.
7: అది సన్నివేశం. విన్నారు కదా ఇది ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో కాల్ చేయండి. కాల్స్ నేను ఆఫ్ ఎయిర్ లో తీసుకుంటాను. 972-636-1966. ఆ సున్నాల సరస్వతి ఏ సినిమాలోది?

0: ఆల్ రైట్, నేను అడిగిన ప్రశ్నకి శ్రీనివాస్ గారు సరైన సమాధానం ఇచ్చారు. అండ్ యా, ఇట్స్ వెరీ టఫ్ అండి. వెన్నిరాడే మూర్తి గారు ఇందాక తమ్ముడు సినిమాలో హాస్య సన్నివేశం ప్లే చేశారు కదా, అండ్ ఆ హాస్య సన్నివేశంలో మాస్టర్ పాత్రలో ఉన్నది నన్ అదర్ దాన్ వెన్నిరాడే మూర్తి గారు. అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్ వారు అన్నట్టుగా ఒక యునిక్ వేలో ఉంటుంది, కళ్లతోటి ఎక్స్ప్రెషన్ ఇస్తారు, అండ్ ఆల్సో చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట బాడీ లాంగ్వేజ్. ఆల్ రైట్, సో మరొక స్కూల్ ఆర్ కాలేజ్ సన్నివేశం వినిపిస్తా. ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేసి చెప్పండి, 9726361966.
1: అలాగా అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలు చుట్టూ 200 సార్లు పరిగెత్తాలి, అదే నీ పనిష్మెంట్.
2: 200 సార్లు.
1: సుందరకాండ. రామాయణ మహాకావ్యంలో అపురూపమైన సృష్టి సుందరకాండ. శ్రీరామచంద్రుడు సుందరుడు, సీతాదేవి సుందరి. అంతేకాదు, పేరుకు వానరుడైన హనుమంతుడు సుందరుడే అని సుందరకాండ చెప్తుంది.
0: సరే, దాంట్లో ఆల్రెడీ మూవీ నేమ్ వచ్చింది, బట్ ఇంకా అడిషనల్ గా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. గొల్లపూడి మారుతిరావు గారు పేరేంటి ఈ సినిమాలో? కాల్ చేయండి 9726361966. ఇందాక నేను సన్నివేశం ప్లే చేశాను కదా, సినిమా పేరు ఆల్రెడీ డైలాగ్ లో వచ్చింది. నా ప్రశ్న అది కాదు, ఒకసారి మన శ్రోతని ఆన్ ఎయిర్ తీసుకుందాము. నమస్కారం అండి, రేడియో సురభి.
3: హలో అండి, నా పేరు షాలిని.
0: హలో అండి, మీ పేరు?
3: హలో
0: హలో, నా మాట వినిపిస్తుందా అండి? హలో
3: హలో,
0: యా నా మాట వినిపిస్తుందండి?
3: యా వినిపిస్తుందండి.
0: చెప్పండి చెప్పండి మేడం, మీ పేరు?
3: మూవీ పేరు సుందరకాండ.
0: ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అబ్సల్యూట్లీ. అండ్ ఆ సినిమాలో,
3: ఈ మూవీలో ఏదైనా సాంగ్ ప్లే చేస్తారా?
0: తప్పకుండా అండి. ఎనీ సాంగ్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ సాంగ్?
3: ఎనీ సాంగ్ ఫ్రమ్ దిస్ మూవీ ఈజ్ గుడ్.
0: ఓకే అండి,
3: థ్యాంక్ యూ అండి.
0: యా ప్లే చేస్తాను. అండ్ ఈ సినిమాలో గొల్లపూడి మారుతిరావు గారికి ఉన్న పేరేంటి?
3: మాస్టర్ అని అంటారు.
0: ఆయనకున్న పేరేంటంటే సింగిల్ పూరి శర్మ గారు.
3: కానీ నాకు పూరి అన్నది బాగా గుర్తుండిపోయింది.
0: ఆయనకి రియల్ టైమ్ లో కూడా దవడలు కొంచెం పూరి షేప్ లోనే ఉంటాయి అన్నమాట అవి.
3: అవును అవును,
0: గొల్లపూడి మారుతిరావు గారికి. అండ్
3: వెరీ గుడ్ యాక్టర్ అండి, యాక్చువల్ గా
0: వండర్ఫుల్. ఐ మీన్ హీస్ ఎ వెరీ గుడ్ రైటర్, పోయట్ అండ్ యాక్టర్, వండర్ఫుల్. ఐ మీన్ ఆయన చాలా రచనలు కూడా చేశారు కదా పుస్తకాలలో.
3: అవును అవును, చాలా మంచి మూవీస్ చేశారు ఆయన. నాకు ఆయన మూవీస్ లో చదరంగం మూవీ కూడా చాలా బాగుంటుంది.
0: సంసారం ఒక చదరంగమా?
3: అవును అవునండి.
0: బ్యూటిఫుల్ అండి, మంచి యూనో చాలా మంచి అర్థవంతమైన స్టోరీ ఉంటుంది ఆ సినిమాలో.
3: ఎగ్జాక్ట్లీ అవును,
0: చాలా బాగుంటుంది. అండ్ మీరు అన్నట్టుగా నేను ఈ సుందరకాండ సినిమా నుంచి
3: ఆయన మూవీస్ చాలా వరకు చాలా రిలేట్ అవుతాను నేను ఆ మూవీస్.
0: తప్పకుండా, యా ఐ మీన్ అంటే అప్పట్లో మనకి కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉన్న మూవీస్ అన్నమాట అవన్నీ. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుందరకాండ సినిమా నుంచి ఒక పాట వినేద్దాం.
3: థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యావ్ ఎ గుడ్ డే.
0: యూ టూ, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో మనకి సరైన ఆన్సర్ వచ్చేసింది, అండ్ నా ప్రశ్నకు కూడా సరైన ఆన్సర్ ఇచ్చేసారు. సుందరకాండ అనేది ఇందాక డైలాగ్ లోనే వచ్చింది మన వెంకటేష్ బాబు క్లాస్ రూమ్ లో ఇస్తున్న లెక్చర్ లోనే. బట్ నేను అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే ఆ సినిమాలో గొల్లపూడి మారుతిరావు గారి పేరేంటంటే సింగిల్ పూరి శర్మ గారు, అదనమాట విషయం. సుందరకాండ సినిమా నుంచి ఇప్పుడు మనం ఒక మంచి మెలోడియస్ సాంగ్ వినేద్దాం, ఎంఎం కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో.

0: పాటలు మీతో.
1: రైట్, సుందరకాండ సినిమా నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. డ్రైవ్ టైం కదా, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కాల్స్ అండి, ప్లీజ్ కీప్ దెమ్ కమింగ్. అండ్ మనం చూస్తూనే స్టూడియోలో సమయం ఆల్మోస్ట్ ఆల్ మనం 6 గంటల దాకా వచ్చేసాం. 2 గంటల డ్రైవ్ టైం కార్యక్రమం అలా జరిగిపోయింది. నెక్స్ట్ హాస్య సన్నివేశం వినిపిస్తా. ఈ సినిమా ఎవరికన్నా తెలుసా? దీంట్లో ఆలీ గారు ఒక డిఫరెంట్ డైమెన్షన్ లో మన ముందుకు వస్తున్నారంట. ఆ డైమెన్షన్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి 9726361966. లెట్స్ లిజన్ టు దిస్ ఫ్రమ్ అవర్ వెరీ ఓన్ ఆలీ గారు.
2: ఇలా కన్న పిల్ల ఎంత తిరుగుతున్నావు? ఏంట కథ? నా గురించి నీకెందుకు పాప?
3: అబ్బా ఎంత ఇష్టైలో.
2: నేను నడిచినా పరిగెత్తినా కూర్చున్నా ఒంగున్నా తిన్నా తొంగున్నా అన్ని స్టైలైన అందాల బొమ్మ.
4: అన్ని స్టైలేనా?
2: ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు.
1: సో ఆ సినిమా పేరు తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966.

0: రైట్, వీఆర్ హెడింగ్ ఇన్ టు ఏ కమర్షియల్ బ్రేక్ అండి. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక పద్యం చెప్తా, ఆ పద్యం ఎవరు రాశారు తెలిస్తే కాల్ చేయండి. సరే, బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, it to be extruded special thali, this bell lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and anki paneer tikka, which amikava parata.
2: Huh? Kendi bro, gani yeppi no, and specials matram ayari na.
1: Inga onne, Chappan dara, meer eppadena authentic vegetarian, Jain or vegan food crave just narante.
3: Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away?
8: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe. New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe. Okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app. It's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support@mypursue.com.
9: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
10: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఈ రోజు డ్రైవ్ టైంలో డీటూర్ డ్రైవ్ టైంలో నేను మీ వ్యాఖ్యాతని, నా పేరు గిరి రామరాజు. అండ్ ఈరోజు రాజేశ్వరి గారు కొంచెం అఫీషియల్ వర్క్ మీద సెలవులు ఉండడం వల్ల వారిని కవర్ చేస్తూ సబ్స్టిట్యూట్ చేస్తూ అందిస్తున్న వ్యాఖ్యాతని, నా పేరు గిరి రామరాజు. ఈ సాయంకాలం 7 గంటల దాకా సెంట్రల్ స్టాండర్డ్ టైంలో మీతో పాటు పాటలు, మాటలు, కొన్ని 1.5 పద్యాలు కూడా చదివే ప్రయత్నం చేస్తా. ఆ కవులకే చెందింది, ఒకటి మీకు వినిపిస్తా. ఇది ఎవరు, ఏ సందర్భంలో పాడారు తెలిస్తే కాల్ చేయండి. ఎవరు, ఏ సందర్భంలో, నేను ఇప్పుడు చెప్పబోయే పద్యం ఏదైతే ఉందో దాన్ని ఎవరు, ఏ సందర్భంలో అన్నారనమాట, అన్నారో పాడారో ఏదో సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? నాకు వచ్చిన తీరుగా నేను చదివి వినిపిస్తా. మీరు గుర్తుపట్టడమే మన దగ్గర ఉన్న పరమావధి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ టు డూ రైట్ నౌ. లెట్స్ గో. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తెగ పెళ్లాడంగన్ తిరుపెమునకిద్దరాన్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. మరొకసారి. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తెగ పెళ్లాడంగన్ తిరుపెమునకిద్దరాన్రా పరమేష గంగ విడుము పార్వతి చాలున్. ఇది ఎవరు, ఏ కవి, ఏ సందర్భంలో అన్నారు కాల్ చేయండి 972-636-1966. చూద్దాం ఎంతమందికి తెలుసా ఈ పద్యం.

హలో అండి, నా పేరు వెంకటండి. మీ గుర్రం జాషువా గారా చెప్పింది? ఎందుకంటే ఎక్కడ చదివి చిన్నప్పుడు రాయలసీమ కరువులు అప్పుడు ఈ పట్టి చెప్పారని, వర్షాలు పడాలని చెప్పారని ఇక్కడ చిన్నప్పుడు ఎప్పుడో మరి

0: హలో
1: హలో అండి, నమస్కారం. రేడియో సురభి అండి.
0: హలో అండి, గిరి గారు.
1: హాయ్ అండి, సుధా గారు. చెప్పండి, నేను పలికిన పద్యం తెలుసా?
0: లాస్ట్ ఏమంటారు లైన్ అయితే విన్నాను, మేబీ కరెక్ట్ రాంగ్. లాస్ట్ లైన్ అయితే నారీ నారీ నడుమురారి సాంగ్ లో వస్తుంది.
1: అయితే ఈ పద్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక మహాకవి ఒక ప్రాంతాన్ని సందర్శిస్తూ అక్కడున్న కరువు కాటకాలని భరించలేక ఇది వాడాడు అన్నమాట. ఒక టెంపుల్ దగ్గర అది. ఇందాక వెంకట్ గారు కూడా కాల్ చేశారు, బట్ వారు సరే సగం సరైన ఆన్సర్ ఇచ్చారు. చూద్దాం ఇంకెవరన్నా ఫుల్.
0: ఇది ఏ కవి ఎప్పుడు పాడారు అని,
1: ఏ కవి ఏ సందర్భంలో ఇలా అలి ఇలా అన్నారనమాట. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తెగ పెళ్లాడంగన్, తిరుపెమునకిద్దరు అండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలు. సరే, మీరు ఆలోచిస్తుండే, నేను ఇంకో కాలర్ ని తీసుకుంటా.
0: కాశీ అయి ఉంటుంది.
1: లెట్ మీ టేక్ అనదర్ కాలర్ అండి. హలో అండి, నమస్తే. రేడియో సురభి.
2: హలో అండి, నమస్తే.
1: నమస్తే అండి, మీ పేరు?
2: నా పేరు చందు అండి.
1: చందు గారు, గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి.
2: గుడ్ ఈవినింగ్ అండి. నేను మార్నింగ్ మా కిడ్నీ డ్రాప్ చేయడానికి రోజు మీ ప్రోగ్రామ్ వింటా, బట్ ఈవినింగ్ వింటాం, ఇదే ఫస్ట్ టైం.
1: అవునా? ఇంతకు ముందు చేసేది మంగళవారం చేసేది, బట్ ఈ రోజు రాజేశ్వరి గారిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. వారు కొంచెం పని మీద బయటకు వెళ్లారు, సో వారికి నేను.
2: ఓకే ఓకే, నైస్ టు టాక్ టు యు అండి. ఈ పద్యం శ్రీనాథ కవి సార్వభౌమ.
1: సూపర్.
2: తనకి బాగా దాహం వేసినప్పుడు రాయలసీమ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు తన ఆ పద్యం పాడాడని అది నాకు గుర్తుంది.
1: 100% రైట్ ఆన్సర్, 100% రైట్ ఆన్సర్. అండ్ ఇదే పద్యాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మన ఎన్టీఆర్ గారి శ్రీనాథ కవి సార్వభౌమ సినిమా ఉంది కదా, దాంట్లో కూడా ఉంటుంది ఇది.
2: ఓకే,
1: యా యా, 100% రైట్ ఆన్సర్. ఆ రాయలసీమ కరువు ప్రాంతాలలో పర్యటిస్తున్నప్పుడు ఒక శివుని టెంపుల్ దగ్గర అక్కడ నిలబడితే
2: మంచినీళ్ళు
1: పాడిన పద్యం అనమాట ఇది. గ్రేట్ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్ ఆన్సర్. అండ్ చందు గారు,
2: థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మై కాల్.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ.
1: ఎస్ ఎస్ ఎస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తెగ పెళ్లాడంగన్, తిరుపెమునకిద్దరాండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. మహాకవి శ్రీనాథుడు పల్నాటి సీమలో పర్యటిస్తూ అక్కడ కరువు కాటకాలని అంటే మంచినీళ్లు కూడా దొరకని సందర్భంలో ఒక టెంపుల్ శివుని టెంపుల్ దగ్గర కూర్చొని శివుణ్ణి ఆక్షేపిస్తుంటాడు అనమాట. ఏం ఆక్షేపిస్తుంటాడు ఆ పద్యంలోనే ఉంటది, మీరే ఇంకా మీనింగ్ వెతుక్కోండి. శాఖా గ్రంథాలయాలలో ఆ పద్యంలో ఉన్న మీనింగ్ దొరుకుతుంది. ఐ థింక్ శబ్దరత్నాకరం, శాఖా గ్రంథాలయాలు ఇవన్నీ అసలు ఉన్నాయా లేవా ఊర్లలో? ఈ మధ్య ఇండియా విజిట్ చేసిన ఎవరన్నా తెలిస్తే బాగుంటుంది. బట్ యా, నేనైతే పద్యం పాడాను, మీనింగ్ మీరే వెతుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి చందు గారు. అండ్ ఈ పాట మనం వినేద్దాం, దీని తర్వాత కూడా ఇంకొకటి పలుకుతా. అది ఏ కవి చెప్పారు అది కూడా చెప్పండి.

ఆల్ రైట్, నాకు ఆఫ్ ఇయర్ లో 4-5 కాల్స్ వచ్చాయి, అందరు సరైన సమాధానం ఇచ్చారండి. ఎస్, శ్రీనాథ కవి స్వరూప భౌమ ఇస్ ద రైట్ ఆన్సర్. పల్నాటి సీమలో పర్యటిస్తూ తను శివుని టెంపుల్ దగ్గర నిలబడి మంచినీళ్ళు అవుతుంటే దాహం అవుతుంటే ఫ్రస్ట్రేషన్ లో అల్లిన పద్యం అన్నమాట అది. అది విషయం. సరే, ఇంకొకటి అయితే దీని నెక్స్ట్ ది నేను పలికే ముందు దాని కాంటెక్స్ట్ ఏంటంటే, పూర్వకాలంలో ఈ రాజుల కీర్తిని వర్ణిస్తున్నప్పుడు కవులు రాజుల్ని తెల్ల వస్తువులతో పోలుస్తారన్నమాట. అది జనరల్గా వచ్చే ట్రెండ్. అలాంటి తెల్ల వస్తువులతోటి ఒక కవి ఒక రాజును పోలుస్తున్నాడు. పద్యం చదువుతా, ఏ కవి ఏ రాజును పోలుస్తున్నాడు? కాల్ చేయండి 972-636-1966. ఇది కూడా చాలా చాలా ఫేమస్ అండి. మీరు మనం స్కూళ్లలో ఎప్పుడు ప్రతినిత్యం చదువుకునేది, ఇప్పుడు మర్చిపోయి ఉంటాం మోస్ట్లీ, ఒకసారి రివైండ్ చేద్దామని. ఎంత వేరే ఏం లేదు. సో ద లైన్ గోస్ లైక్ దిస్: శారద నీరదిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేణ రజతాచల కాశ పణీష కుంద మందార సుధాపయోధి శితతామర సామర వాహిని. శితతామర సామర వాహిని, అమరవాహిని అంటే గంగానది. సో ఇప్పుడు నేను పలికిన ఈ పద్యంలో 16 తెలుగు వస్తువులు ఉంటాయండి. ఈ 16 ఏ కవి ఎవరిని వర్ణిస్తూ అన్నారు? తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి 972-636-1966. సరే, మరొక్కసారి వినిపిస్తా. శారద నీరదిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేణ రజతాచల కాశ పణీష కుంద మందార సుధాపయోధి శితతామర సామర వాహిని. 16 తెలుగు వస్తువులున్నాయి. ఒక కవి ఒక రాజుని తెలుగు వస్తువులతో పోలుస్తున్నారన్నమాట. ఏ కవి ఏ రాజును పోల్చారు? స్టూడియోకి కాల్ చేసి చెప్పండి 972-636-1966.

నేహా భాసిన్ అనే ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ పాడారు ఈ పాట. అయితే ఈ సినిమా కరెంట్ గాని, దీంట్లో నటించిన సుశాంత్ గారు గాని, హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వారు గాని మళ్ళీ దరిదాపులలో కూడా మళ్ళీ కనిపించలేదన్నమాట. వేరే సినిమాలలో ఒకటి అరా సినిమాలలో సుశాంత్ గారు వచ్చి ఉంటారు, గాని మిగతా వాళ్ళు పెద్దగా మనకైతే ఎక్కడ వినిపించలేదు. ఈ పాట మాత్రం కొంచెం సూపర్ డూపర్ హిట్ అయిన పాట. అప్పట్లో కరెంట్ సినిమా నుంచి మనం విన్న పాట, నేహా భాసిన్ పాడిన ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఇందాక నేను పలికిన అల్లిక, శారద నీరదిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేణ రచతాచల కాశ పణీష కుంద మందార సుధాపయోధి శితతామర సామర వాహిని, దీంట్లో 16 తెలుగు వస్తువులుంటాయండి. చందు గారు కాల్ చేసి మనకి ఆల్మోస్ట్ సారీ సన్నత్ గారు కాల్ చేసి ఆల్మోస్ట్ మనకు సమాధానం ఇచ్చారు. యూనో రాజు పేరు అయితే చెప్పారు, శ్రీకృష్ణ దేవరాయలు రైట్ ఆన్సర్. కవి వచ్చేసి బొమ్మెర పోతన గారు అండి. బొమ్మెర పోతన గారు శ్రీకృష్ణ దేవరాయలు గారిని తెలుగు పదాలతో పోలుస్తూ 16 తెలుగు వస్తువులతోటి పోలుస్తారన్నమాట. ఆ 16 వస్తువులు నాకు తెలుసు, మీరు ఒకళ్ళు తెలుసుకోవాలి అంటే ఈ పద్యానికి సంబంధించిన శాఖ గ్రంథాలయంలోకి వెళ్లి, లేకుంటే మన ఏముంటారు దాన్ని, లైబ్రరీలో వాటిని బుక్స్ ఉంటాయి కదా, వాటన్నింటిని తిరగేస్తే అర్థం దొరుకుతుంది. అదన్నమాట విషయం. వన్ ఫైనల్ థింగ్ బిఫోర్ వి కంక్లూడ్ దిస్ కవితలు అండ్ పద్యాలు. రెండు స్త్రీలు ధరించి పలుకు పద్య విరించి అన్నారు ఆరుద్ర ఈ కవి గురించి. ఆ రెండు స్త్రీలు ధరించిన కవి ఎవరు? రెండు స్త్రీలు ధరించి పలుకు పద్య విరించి అన్నారు ఆరుద్ర ఈ కవి గురించి. ఆ కవి గారు ఎవరు? రెండు స్త్రీలు ధరించిన కవి గారు ఎవరు? చాలా ఈజీ క్వశ్చన్, ఆన్సర్ తెలిస్తే కాల్ చేయండి 972-636-1966.

0: దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండు స్త్రీలు ధరించి పలుగు పద్యం విరించి అన్నారు ఆరుద్ర ఈ కవి గారి గురించి. ఆ కవి గారు ఇస్ నన్ అదర్ దాన్
1: శ్రీశ్రీ
0: గారు.
1: మా ఫ్రెండ్ శ్రీనివాస్ ఉన్నాడండి. మా ఫ్రెండ్ శ్రీనివాస్ ఎక్కువ డైలాగ్ చెప్తూ ఉంటాడు. ఎన్నటికీ రెండు స్త్రీలు కానీ శ్రీనివాస్ అంటూ ఉంటాడు అనమాట. మీరు ఏదే సరుకులోనే చేస్తాడు. శ్రీనివాస్ గుడి పొడి చెప్తూ ఉంటాడు. శ్రీనివాస్ గుడి పొడి అది ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అసలు అందువల్ల అలా రిజిస్టర్ అయింది.
0: వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దాట్. హలో అండి, నమస్కారం. రేడియో శ్రభి హలో అండి, చెప్పండి సార్. మీ వాయిస్ ఏదో బ్రేక్ అవుతుంది, బట్ చెప్పండి, పర్లేదు.
1: శ్రీశ్రీ గారా?
0: రైట్ ఆన్సర్ సార్. రెండు స్త్రీలు ధరించి పలుకు పద్య విరించి అన్నారు ఆరుద్ర గారు ఈ కవి గురించి. ఆ కవి గారు నన్ అదర్ దాన్ శ్రీరంగం శ్రీనివాసరావు గారు. శ్రీశ్రీ గారు చాలా అంటే మంచి పని వేలు అన్నారు కదా ఆయన. ఆయన ఆయన పద్యం పలికితే మరి అలానే ఉంటుంది కదా, అంటే ఒక అంటే ఏమంటారు పద్య విరించిలాగానే ఉంటుంది ఆయన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్, సో ఇలాంటివి మేము ముందుకి కనీసం ఒక యూనో నేను షో చేసినప్పుడల్లా ఇదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఇలాంటివి ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాను. అండ్ ఒక పాట విని మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోదాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు జానపద పాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు థర్స్డే డ్రైవ్ టైమ్ లో ఉన్నాం కదా, మనం ఆల్ బేసెస్ కవర్ చేద్దాం అనేది చిన్న ఉద్దేశం అనమాట, అంత వేరేం లేదు. లెట్స్ లిజన్ టు దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ. ఇది ఏం సినిమా? ఇది సార్ వచ్చారు అనే సినిమా నుంచి ఈ పాట.

0: సారచ్చార సినిమా నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. రేడియో సురభి జాతర జూన్ 7, 2026 జరగబోతుంది ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. అండ్ ఇక్కడ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సీతారామ కళ్యాణం, యాజ్ వెల్ యాజ్ సీతారామ కళ్యాణం తోటి స్టార్ట్ అయ్యి ఇంకా జాతరకు సంబంధించిన కార్యక్రమాలు మొదలవుతాయి. ఇండోర్ లో జరగబోతుంది ఫ్రిస్కో ఫ్లయర్స్ లో అండి ఈసారి. అండ్ దేర్ ఆర్ గోయింగ్ టు బి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డెలిషియస్ ఫుడ్ బూత్స్, వెండర్ బూత్స్, అండ్ ఆల్సో కమ్యూనిటీ రిజిస్ట్రేషన్ అవార్డ్స్, అండ్ లాస్ట్ బట్ బై నో మీన్స్ లీస్ట్ ఆర్జే అవార్డ్స్ కూడా ఉండబోతున్నాయి. మరి మీ ఫేవరెట్ ఆర్జే ఎవరైతే ఉన్నారో వారికి ఓటేసి మమ్మల్ని అందరినీ గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాం, అర్థిస్తున్నాం అందరి తరఫు నుంచి. బ్రేక్ తర్వాత కలుద్దాం, స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్.
1: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
3: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 whistles లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా 1-stop shop స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: అవుతుంది
5: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
6: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: నేను మీ బ్లూబెరీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. 0 artificial colors, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
9: ఓం లక్ష్మీదేవి ఆయ నమః, ఓం వెల్త్ గాడెస్ ఆయ నమః.
10: ఓ నారి, ఏమి నీ కోరిక?
11: అమ్మా లక్ష్మీదేవి, హాలిడేస్ కదా, ఇంటికి ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ కి నాకు డబ్బులు కావాలి.
12: ఇంతేనా, నీ భక్తికి మెచ్చాను, నీకు అద్భుతమైన వరం ఇస్తున్నాను. అర్జెంట్ గా మేరు లెండింగ్ కి కాల్ చేయి. వాళ్ళ కొత్త హీలో ప్రాజెక్ట్ నుంచి నీకు డబ్బులే డబ్బులు. కాల్ మేరు లెండింగ్ అట్ 9723128959 ఆర్ ఇనిషియేట్ హీలో ప్రాసెస్ హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్ అండ్ డిపాజిట్ ఫండ్స్ ఇన్ యువర్ అకౌంట్ ఇన్ జస్ట్ అబౌట్ 3 weeks. కాల్ మేరు లెండింగ్ for home equity loans or cash out refinance. Some restrictions apply. NMLS ID number 1190717.

ఇటీవల మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన పాట అన్నమాట ఇది. మామిడి కోనాల మీద మబ్బులేవ విరిసినాయి, మధుప్రియ గారు పాడారండి. అండ్ ఈ పాట రాసింది నన్ అదర్ దాన్ ఈ అబ్బాయి పేరు ఏంటంటే కమల్ ఎస్లావత్ అనే ఒక లిరిసిస్ట్ అన్నమాట. మీరు విన్నారో లేదో తెలియదు కానీ దీంట్లో చాలా మీనింగ్ ఉంటుంది. అమ్మాయి ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ అవుతున్న సందర్భంలో వాళ్ళ యూనో వాడితోటి పాడుతుంటారు అన్నమాట ఈ పాట. అండ్ జానపదం అని ఎందుకన్నారంటే దీంట్లో కొన్ని పదాలు ఉంటాయి, బరాబర్, బాజాబ్తా, మమిడి కోనాలు ఇట్లాంటివి అన్ని. మా అని వస్తుంది, మా అని దీర్ఘం ఉండదు దానికి. మమిడి కోనాలు అంటే మామిడి పళ్ళ యూనో అది పూసే చెట్టు మీద అనమాట. సో ఇట్లాంటివన్నీ వస్తుంటాయి, దానికోసం దాని జనపదాలు జానపదం అని చెప్పి అన్నారనమాట. అది విషయం అంటే మన ఊర్లలో ఇట్లాంటి పదాలు కొన్ని ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకుని మధుప్రియ గారు మనకు అందించిన పాట ఇటీవలి మధ్య కాలంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి, అందుకోసం ఈ పాట మీకు వినిపించడం జరిగింది. నెక్స్ట్ చంద్రబోస్ గారు ఏది ఏ సినిమా కంటే ఒక ఈ మధ్య కాలంలోనే సినిమా అండి, సినిమా పేర్లు ఎందుకో గుర్తుండట్లేదు నాకు ఈ మధ్య, బట్ పాటలు ఒకటి అరా మాత్రం రిజిస్టర్ అవుతున్నాయి. ఆ పాట కూడా ఇప్పుడు వినేద్దాం. బ్యాండ్ మేళం అనే సినిమాకి ఒక పాట రాశారనమాట, ఇప్పుడు ఆ పాట విందాం.

ఆల్ రైట్, ఈ పాట మనం రెగ్యులర్ గా ఈ మధ్య కాలంలో చాలా విన్నాము. మన రేడియోలో కూడా చాలా సార్లు ప్లే చేశాం. అయితే పాటలో ఉన్న ప్రత్యేకత నేను వివరిస్తాం. వైదవే అమ్మాయి ఏదో రాను జాతర అది అని అంటుంది, కానీ మేము మాత్రం మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేస్తున్నామండి. ఖచ్చితంగా రేడియో సురభి జాతరకు వచ్చేసేయండి 7 తారీఖు 2026 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. అయితే ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ పాట పాడింది ప్రభ అనే ఒక సింగర్ అన్నమాట. వారు అటు అమ్మాయి వెర్షన్, ఇటు అడుగుతున్న ఈ ప్రశ్నోత్తరాలు ఉంటాయి కదా ఈ సాంగ్ లో, రెండు వెర్షన్స్ వారే పాడారు అనమాట. 2 వెర్షన్స్ ఓన్లీ 1 సింగర్, ప్రభా అనే సింగర్ గారు పాడారు. కొంచెం వాయిస్ లో వేరియేషన్ మీకు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. రాను రాను అని అంటున్నప్పుడు ఒక వేరియేషన్ ఉంటుంది, అండ్ అడుగుతున్నప్పుడు ఇంకొక వేరియేషన్ ఉంటుంది అనమాట. మరొక్కసారి ఈ పాట లిరికల్ వెర్షన్ వినండి. ఒకటే సింగర్ 2 వెర్షన్స్ పాడారనమాట. ఏది నా పాట పంచామృతం సాంగ్ గుర్తుంది కదా మీకు, అల్లరి మొగుడు సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు అటు నగేష్ గారికి ఇటు మోహన్ బాబు గారికి ఇద్దరికి వాయిస్ ఇస్తారనమాట. అలాగనే ఈ పాటలో కూడా ఇటు ఎవరైతే ఇటు సైడ్ ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆమె పాడుతున్న క్వశ్చన్స్ వేస్తున్న ఇంకోళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒకటే సింగర్ ప్రభా గారు పాడారు. వాయిస్ మాడ్యులేషన్ లో కొంచెం డిఫరెన్స్ అండ్ టింజ్ కనిపిస్తా ఉంటుంది అనమాట. సో అది ఈ పాటలో ఉన్న ప్రత్యేకత. సరే, వారు జాతరకు ఇంకెక్కడికో మల్లెపూల మల్లెపల్లి ఇవన్నీ ఉన్నాయి దాంట్లో, ఆ టెర్మినాలజీ అంతా ఓకే, గాని పాటలో ఉన్న సిగ్నిఫికెన్స్ అది. ఒకటే సింగర్ ఇద్దరు 2 వెర్షన్స్ ఆఫ్ సాంగ్ పాడారు, అదన్నమాట విషయం. ఆల్ రైట్, సో మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. రామ్ మిర్యాల గారు మనకు చాలా మంచి మంచి పాటలు పాడుతూ మనల్ని అందరినీ అలరిస్తున్నారు. ఇటీవల మధ్య కాలంలో వచ్చిన డెకాయిడ్ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ వినేద్దాం.

0: ఆల్ రైట్, మనం విన్న పాట డెకాయిట్ సినిమా నుంచి రామ్ మిర్యాల గారు మనకు అందించిన ఒక చిచ్చుబుడ్డి లాంటి పాట, ఏమంటారు అనుగారు?
1: ఓ సూపర్ అండి. అసలు ఆ పాట జోషే వేరే వేరే ఉంటది.
0: అసలు
1: నేను ఇవాళ అదే కంప్లైంట్ చేస్తున్నాను, నేను రాకుంటే ముందు నా పాటలు అన్ని ఫోక్ ముందే ట్యూన్ సెట్ చేసేసారు. సో మామూలుగా యూజువల్లీ 7 to 9 రాను, బొంబాయికి రాను అట్లాంటి పాటలు ఏంటుంటారు.
0: ఎస్,
1: బట్ ఐ లైక్ ఇట్. మీరు నాది ముందుకే ఒక గంట ముందు ఇచ్చేసారు జోషి.
0: అలా చిచ్చుబుడ్డికి మనం ఏం చేస్తుంటాం,
1: కొంచెం బట్ ఐ లైక్ ఇట్. మనమైతే ఫుల్ రెడీ ఉన్నాం.
0: అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. సో నా తర్వాత కార్యక్రమం అందించడానికి అనుమాధురి గారు మనతో వారి కార్యక్రమంతో అందిస్తారు 7 to 9. సో పవర్ ప్యాక్ ప్రోగ్రామ్ ఉండబోతుంది. అండ్ మనకి ఎలాగో లీగ్ కూడా నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ వారు ప్రొవైడ్ చేస్తారు.
1: లుక్స్
0: లైక్ అనుగారు ఇస్ ఎ బిగ్ క్రికెట్ ఫ్యాన్, నాకు మాత్రం అర్థమైంది ఆ విషయం.
1: అంటే బిగ్ స్పోర్ట్స్ ఫ్యాన్.
0: స్పోర్ట్స్ ఫ్యాన్.
1: ఈసారి మన వాళ్ళు హైదరాబాద్ లో టాప్ కి వచ్చేసరికి ఇవన్నీ ఓడిపోవాలి, హ్యాపీగా మేము అక్కడే ఉండాలి.
0: అది రెండోది, ఈసారి కనుక టైటిల్ గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ డీల్ మనం చూసారా, లక్ష్మీ మిట్టల్ లక్ష్మీ మిట్టల్ టేక్ ఓవర్.
1: మనోళ్ళు మనోళ్ళకి ఉంది బ్యాక్గ్రౌండ్. ఐ థింక్ అవర్ ఎవాల్యుయేషన్ ఇస్ ప్రిటీ గుడ్.
0: ఐఎమ్ ప్రిటీ ష్యూర్ కవిత మోరన్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆఫర్స్ విత్ ఎ హయ్యర్ బిడ్ అండ్ యునో టేక్ ఓవర్
1: చేసుకోవాలనుకుంటున్నాను. పార్ట్నర్షిప్ ఇప్పుడు ఇప్పుడు ఐపీఎల్ ఈస్ లైక్ మనీ మింటింగ్ మిషన్ అయిపోయింది. మనకి యుఎస్ నుంచే వచ్చేస్తున్నారు. సో ఐ థింక్ ఎవాల్యుయేషన్స్ అయితే రూఫ్ టాప్ అందేశాయి. బట్ అందుకనే మన వాళ్ళు గెలవాలి.
0: నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫ్రాంచైజీ ఏదైతే వాళ్ళు మళ్ళీ టేక్ ఓవర్ చేశారో, దట్ ఈస్ బీన్ ఓన్డ్ బై డెన్వర్ బ్రాంకోస్ అండ్ ఫోర్డ్ ఇన్ టుగెదర్ కాంబినేషన్ లో.
1: మనీ ఎక్కడ ఉంది అంటే అమెరికా విల్ బి రైట్.
0: నాకైతే ఆ న్యూస్ చదివిన మొన్న ఒక రోజు మార్నింగ్ టైమ్ లో షో చేస్తున్నప్పుడు ఐ వాజ్ రీడింగ్ ఇట్, ఇట్ వాజ్ గూస్ బంప్స్.
1: నేను ఆ రోజు చెప్పినప్పుడు యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ మై హస్బెండ్ వాజ్ లైక్ అవునా నాకు తెలియదు ఈ పీస్ అసలు అంటే రీసెర్చ్ అందుకే. బట్ ట్రూ అంటే మనం ఐపీఎల్ 18 years ముందు ఎక్కడ ఉండి
0: కరెక్ట్.
1: అండ్ అందుకే లైక్ ముందు చూపు ఉండాలి అంటారు కదా, వి నీడ్ టు ఇన్వెస్ట్ వేర్ వి డోంట్ సీ బట్ ఇట్ గ్రోస్. అంటే ఇట్ గ్రూ లీప్స్ అండ్ బౌండ్. నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది, వీళ్ళు ఇప్పుడు మన షారూక్ ఖాన్ కానివ్వండి, వీళ్ళు అప్పుడు ఫేమ్ కోసమో దేని కోసం ఆలోచించారు కానీ దట్ లాంగ్ డ్రైవ్ గాట్ దెమ్ వేర్ ఇప్పుడు అసలు ఎవాల్యుయేషన్స్ హావ్ స్కై రాకెటెడ్.
0: నో మ్యాన్, అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. లైక్ ఐ సెడ్, యు నో, నాకైతే మాత్రం డెఫినెట్లీ మనం ఏదైతే ఫ్రాంచైజీ మాట్లాడుకుంటున్నామో షీ విల్ గెట్ higher bids for sure next time. ఒకవేళ టైటిల్
1: ఇది సెట్ రికార్డ్ హైదరాబాద్
0: సెట్ రికార్డ్ అండ్ డేవిడ్ వార్నర్ ఉన్నప్పుడు లాస్ట్ టైం గెలిచినట్టున్నాము. అండ్ దిస్ టైం
1: వీ నీడ్ దట్ కప్ బ్యాక్.
0: అండ్ ఈసారి మొమెంటం లో కూడా ఉన్నారు.
1: ఉన్నారు కొంచెం కూల్ గా ఆడితే మనోళ్ళు అసలు
0: కొంచెం కంపోజ్డ్ ఉంటాయి
1: అండ్ క్లాస్ వాళ్ళు మనకు కొంచెం స్టార్ట్ ఇచ్చిందంటే సూపర్ అసలు.
0: అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ.
1: నిన్న లైక్ యెస్టర్డేస్ వాజ్ అ గ్రేట్ మ్యాచ్ అసలు. వాళ్ళు నేను అంత స్కోర్ చేసి కూడా లైక్ ఎందుకంటే పంజాబ్ బాయ్స్ టాప్ కదా, సో కొట్టేస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉండే. బట్ థ్యాంక్ గాడ్ వి లాస్ట్ టైం ఓవర్స్ ని ఫుల్.
0: ఒక్కొక్కసారి అలాంటి మ్యాచ్లు కూడా ఇంపార్టెంట్.
1: వి నీడ్ దోస్ కైండ్ ఆఫ్
0: మ్యాచ్.
1: ఇవాళ ఐ వాజ్ లైక్ మీ నంబర్ ఆర్సీబీ మ్యాచ్ కూడా అంత సీరియస్ గా చూస్తాను అనుకోలేదు. అంటే నువ్వెందుకు చూస్తున్నావు ఆర్సీబీ అంటే, ఆర్సీబీ ఓడిపోవాలి అంటే చాలా మంది మన ఫ్యాన్స్ ఉంటారు. బట్ ఇవాళ మీరు చూసారు ఇవాళ గేమ్ అసలు లాస్ట్ ఓవర్ కూడా కొట్టేస్తారు అనుకున్నాము ఆర్సీబీ వాళ్ళు. బట్ లాస్ట్ బాల్ దాకా ద బౌలర్స్ డిడ్ ఇట్ లైక్ 1 ball 11 runs అనేదానికి అమ్మాయి అనే నో బైక్ రా నో బైక్. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ గేమ్ టు వాచ్. ఇట్ వాజ్ ఫన్ గేమ్.
0: వెరీ వెరీ, ఇట్స్ గెటింగ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ స్పేర్ ఆఫ్ థాట్ ఫర్ రోహిత్ శర్మ అండ్ హిస్ టీమ్. అన్ఫార్చునేట్లీ దే డిడ్ మూవ్ ఫార్వర్డ్ బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎవ్రీ సీజన్ లో
1: చాలా గెలిచారండి, కొంచెం బ్రేక్ తీసుకోవచ్చు. స్మాల్ బ్రేక్
0: పర్సనల్ గా నేను రోహిత్ శర్మ ఫ్యాన్ అయినా సరే, బట్
1: పాప ఆయన ఒక గేమ్ ఆడాడు కదా ఇప్పుడు ఫామ్ లోకి వచ్చి ఒక గేమ్ ఆడాడు కాబట్టి వీఆర్ హ్యాపీ.
0: ఇట్స్ ఓకే. ఎనీవే రోహిత్ శర్మ ఆడినా కానీ తను ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ గానే వాడుతున్నాడు, ఇంపాక్ట్ కూడా ఏం క్రియేట్ చేయట్లేదు కాబట్టి
1: ఐ లైక్ ఇట్ టు. మీరు అన్నట్టు వి లవ్ ద టీమ్, వి లవ్ ద ప్లేయర్,
0: కపుల్ ఆఫ్ అదర్ ప్లేయర్స్, స్పేర్ ఆఫ్ థాట్ ఫర్ ట్రెంట్ బోల్ట్ అండ్ యునో సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరికి కూడా.
1: స్కై ఈజ్ ఆల్సో ఇన్ అ గుడ్ ఫామ్. కానీ మనకి వీళ్ళు ఇండివిజువల్ ఇండివిజువల్ ప్లేయర్స్ నచ్చుతారు కదా, బట్ అంటే టీమిండియా ఆడినప్పుడు అయితే సూపర్,
0: కానీ
1: మా లిజనర్స్ 7 కంటే ముందున్నారన్న అను గురించి తెలిసేది అంటారు, కోర్ హైదరాబాద్ ఇట్లా లైక్ ఫ్లోయింగ్ ఉన్నప్పుడు హైదరాబాద్ దేర్ అండి. సో మన తెలుగు ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ కి ఒకటే కాబట్టి వి వాంట్ అట్లీస్ట్ ఈ ఒక్క కప్ ఒకసారి వస్తే లైక్ స్ట్రెంత్ సెట్టింగ్
0: ఎవ్రీబడి ఆర్ హ్యాపీ విల్ బి హ్యాపీ
1: బట్ సో ఫార్ పర్ఫార్మెన్స్ ఆర్ ఆల్సో గుడ్. వి స్టార్టెడ్ ఆఫ్ లిటిల్ షేకీ కానీ ఇప్పుడు మాత్రం వి ఆర్ అ టఫ్ టీమ్ టు ఛాలెంజ్ అన్నట్టు, అండ్ ఆల్ ద టాప్ టీమ్స్ ని కొట్టుకుంటున్నాం కాబట్టి ఐ ఫీల్ లైక్ వి హావ్ ఎ ఛాన్స్.
0: కరెక్ట్ కరెక్ట్. ఆల్ రైట్, సో ఓవర్ ఇట్స్ అప్ టు యూ, ఓవర్ టు యూ అను గారు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడేస్ డ్రైవ్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.
1: అదే అనుకుంటున్నాను, నేను తొందరగా రావాల్సింది, మన ఇద్దరం ఒక గంట సేపు చేసేవాళ్ళం.
0: ఆరింటికి వచ్చింటే అసలు
1: నెక్స్ట్ టైం వెన్ యూఆర్ డూయింగ్ సబ్స్టిట్యూట్ బిఫోర్ ఆన్ థర్స్డే యూ హావ్ టు టెల్ మీ.
0: డెఫినెట్లీ
1: డెఫినెట్లీ.
0: పవర్ ప్యాక్
1: అండ్ నేను ఇంటూ వస్తున్నాను, సో అంత మనకి యూనో పాండిత్యం తెలియదు కానీ బట్ ఇది ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది
0: అండి.
1: కరెక్ట్ కరెక్ట్, బట్ గుడ్ మెమరీస్ మాకు. ఇట్ వాస్ గుడ్ కలెక్షన్
0: లోపలనే బయట దాని చిన్న.
1: కరెక్ట్ కరెక్ట్, మస్తు ఉండే, నాకైతే మంచి అనిపించింది.
0: వండర్ఫుల్. ఆల్ రైట్, సో రామిరియాల గారు పాడిన ఇంకొక పాట దాస్ కి ధమ్కి సినిమా నుంచి ఒక పాట ప్లే చేసి ఇంకా మీకు అందించేస్తున్నా.
1: థ్యాంక్ యూ థ్యాంక్
0: యూ. ఇట్స్ ఆల్ అప్ టు యూ. 7 to 9 and yeah, signing off Giri with this song from Daski Dhamki by itan pere enti Vishwak Sen
1: Falaknuma Das aa cinema na favorite enjoy chesam manchi.
0: So Vishwak Sen baita kuda atle untadle
1: adhe manchi anipisthadi
0: natural
1: untadi natural ga adhe conversation nadustundi
0: okati ara contrasts unnai but that's fine, that's his personality.
1: Everybody has but he movie lo Falaknuma Das like you can laugh all through, so
0: true.
1: They're hoping to get some more movies like that.
0: Absolutely. Correct. Absolutely. Thank you Anugaru, thanks for joining my show.
1: Yes.
0: And it's up
1: few
0: to
1: minutes
0: you
1: minutes was fun. Yeah
0: absolutely. And signing off Giri and handing it over to Anugaru with this song.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: India Property Expo is back in town. Frisco-lo jaragabothunna Griha Pravesh India Property Expo-lo, you can meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR. All under one roof. 200 ki paiga projects ni explore chesi, mee plan ki perfect ga set ayya property ni easy ga koneskodi. India Property Expo happening on May 9th and May 10th at Hyatt Regency Frisco. Pottunna 10 a.m. nundi night 8 p.m. varuku. Free entry, free parking. My Square Feet presents biggest India Property Expo.
2: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. When music meets magic, it's Jugalbandi. When taste meets tradition, it's Tabla Indian Restaurant at the Colony.
6: Asalaina ruchulaki, sisalaina aatidhyaniki melavimpu. The real fine dine. Mana sanskrutiki andamaina touch ni istu, classy comfort manaki cheruva chestunnaru. The rhythm has started. See you at Tabla Indian Restaurant. 4940 State Highway 121, Suite 120, The Colony 75056.
7: Hello, hello, hello. Welcome, Dallas.